ఆకాశవాణి ఢిల్లీ కా ఎఫ్ఎం గోల్డ్ ఛానల్ 100.1 మెగాహెర్ట్జ్ పర్ నిషిగంధా లేకర్ ఆప్కే సాథ్ హు మే జయతి. సభీ సున్నే వాలో కో హమారా ప్యార్ భరా నమస్కార్.

ఆకాశవాణి ఢిల్లీ ఎఫ్ఎం గోల్డ్ ఛానల్ 101 మెగాహెర్ట్జ్ పర్ గీత్ సుహానే లేకర్ ఆప్కే సాథ్ హు మై జయతి సభీ సున్నే వాలో కో హమారా ప్యార్ భరా నమస్కార్ ఆర్ గీత్ సుహానే మే जो पहला गीत आप सुनेंगे आवाज है मुकेश और सुमन कल्याणपुर की फिल्म का नाम है मेरी सूरत तेरी आंखें